ఇంటిలో వాంచప్పుడకల్లా వీరేని సుమన్య సులిస్తా రోసా సార్ ఏ రోసా చనాష్ ఆహా ఇవాకు మొత్తం మస్తింది వస్తున్నా పొద్దు రాజు కామినారీ సిగిదామంటే తీసుకుచ్చారు.